నిరిద తనిద దబమ గరిద గమ పదని స్వర్గ నౌదిని తగిడ తగిడ తగిడ తగిడ తగిడ తగిడ